0: स्वास्थ्य गर्नु
1: वात्सल्य बुटवल क्लिनिक सुखनगर बुटवल सम्पर्क 9803364460।
2: ఎంత ఉంటుంది సార్? ఎగ్జామ్స్ ఎగ్జామ్ అంజా
3: ఏదో ఏదో